0: కంచాను ఇన్ని హిడిని పిక్కర్ చూసుదు ఇన్ని హిడిని పిక్కర్ చూసుదు
1: మో రాజా హు చుట్టిని పోని తిను రాని ఉనే చుట్టి కాము చుట్టి కహాని పొనౌలా పీసే స్వామి కరి కరి విసర్జిని కసు తిను ప్రాణి
0: అపు నొచ్చా ఉన్న పొర పొర చాని చాని మన నొచ్చి అవకా కిన హుచ్చు పాని పాని పొచ్చ ఠాంకి తెగాచ అపు సోహని పొహోకి
1: మన మిల్ల సాతి మల రోజ్ ని పొహోకి.